0: గారే గారే
1: యా జరబడది
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్టల
0: గారే గారే
1: యా సూర కి దరది యా సూర ఇన్నాయా ఇదు
2: యా యా కచతుర నార అమ చోడగనే జీ